ఐ విల్ ఆల్వేస్ లవ్ యూ. మీ లవేకి మషూరు కంట్రీ మ్యూజిక్ ఫన్నాన్ డోలీ పటన్ అమిల్యలియ రికార్డ్ కురి లవే గిన బేకం హీవి ఫమి ఉన్నని మీ లోపివిరియకు పకివుం కిసవబుం కియా లవేకమ నమస్ డోలీ మీ లవ లియూని ఎనగే మ్యూజికీ కెరియరుగా ఎమ్మె బొడు హీతిరిక మే దిం పటో వగణాయ వకివే అమిల్ల ఫ్యామచ్చ తెదువుంగి గుతుం ఏనే దిం ఖాస ఫియావిల్లకి గుతుగా

అది ముమినకు కంగావా హాల్ సాలిహ్ అమల్ తకురా మీహా దన్నాష్ ఫహె అనియాయ్ లిబిదాన కమక అది హక్కి ఉని విదాన కమక విస్ ఏనా బిరెన్నుగన్నానితే.

స్పోర్ట్స్ బీట్. స్పోర్ట్స్ బీట్ నువ్వు దేహకి మెగాహెర్ట్జ్ దివ్య ఎఫ్ఎం.